0: సభలో మానము బోవు సమయంబున.
1: సభలో మానము బ్రోవు
0: సమయంబున. బోవు సమయంబున.
1: బోవు
0: బోవును హేళ్తారే, పోవును హేళ్తారే. బ్రోవు అంత అన్నోదు ఇదె, ಆದ್ರೆ ಅದು ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ರೂಢಿಯಲ್ಲಿದೆ. ಮಾನಭಂಗ ಮಾಡಿದ ಸಮಯದಲ್ಲಿ ಅಂತ ಅರ್ಥ ಆಗತ್ತೆ.
1: ಸರಿ.

0: ఇప్పుడు వినండి నీవాడనే గాన సారంగరాగంలో త్యాగరాజస్వామి కృతి ఖండచాపు తాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ సారంగ. నీవాడనే గాన సెట్ టు ఖండచాపు తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు వయలిన్ వాద్య కచేరీ వింటున్నారు. వయలిన్ సహకారం శ్రీ ద్వారం సత్యనారాయణరావు, వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి రామారావు. కార్యక్రమంలో చివరిగా వినండి చక్కని రాజమార్గములుండా కరహర ప్రియరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్. Anytime Indian music. You are listening to a Carnatical violin recital by Shri Dwaram Durga Prasad Rao. He is supported on violin by Shri Dwaram Satyanarayana Rao and accompanied on mridangam by Shri P. Rama Rao. Shri Dwaram Durga Prasad Rao concludes his violin recital with a composition of Saint Tyagaraja in Raag Harahara Priya, Chakkani Rajamargamulundaga, set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీద్వారం దుర్గాప్రసాదరావు వయలిన్ వాద్య కచేరీనారు. వయలిన్ సహకారం శ్రీద్వారం సత్యనారాయణరావు, వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి రామారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమరణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical violin recital by Sridwaram Durga Prasad Rao. He was supported on violin by Sridwaram Satyanarayana Rao and accompanied on mridangam by Shri P. Rama Rao. This program was contributed by Omnia Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you would be listening to Nadaswara recital by Sri Kasmoor Penchalaya, supported on Dolu by Sri V. Subramaniam.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో కసుమూరి పెంచలయ్య గారి నాదస్వర వాద్య కచేరి వింటారు. డోలు సహకారం శ్రీ వి సుబ్రహ్మణ్యం.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు త్యాగరాజ కృతి బాగాయనయ్య ఇన్ రాగ్ చంద్రజ్యోతి సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా బాగాయనయ్య చంద్రజ్యోతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: You have just heard a Tyagaraja Kruti, Bagayanaya, in Raghchandra Jyoti, set to Adithal.
1: Mirintavarku, Bagayanaya, Tyagaraja Swami Kirtana Vinnaru, Chandra Jyoti Ragam, Adithalam.
0: Now listen to a composition by Sri G. N. Balasubramanyam, Saraswati Namostute, in Rag Saraswati, set to Rupak Thal.
1: తర్వాత సరస్వతి నమోస్తుతే సరస్వతి రాగం రూపకతాళం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం కీర్తన

0: You have just listened to a G.N. Balasubramanyam composition, Saraswati Namostute, Indrag Saraswati, Settu Rupakthal.
1: Meerintavaraku, Saraswati Namostute, G.N. Balasubramanyam Kirtana Vinnaru, Saraswati Ragam, Rupakthalam.
0: Now listen to a Tyagaraja Kruti, Nanu Vidichi Kadalakura, Indrag Riti Gowla, Settu Misra Chaputhal.
1: Tarvata, నన్ను విడిచి కదలకురా రీతిగౌళ రాగం మిశ్రచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన

0: You have just heard a Annamacharya Kirtana, Narayanate Namo, in Rag Behag, said to Adithal.
1: Intavarku, Narayanate Namo, Annamacharya Kirtana Vinnaru, Behag Ragam, Adithalam.
0: Ragam, 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music Program, you have heard two, Nadaswara Recital by Sri Kasamuru Penchalaya, supported on Dolu by Sri V. Subramaniam. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime Indian music.
1: Ragam channel lo meerentavarku Kasumuri Penchalaya gari Nadaswara Vadya Kacheri vinnaru. Dolu sahakaram Sri V. Subramaniam. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పి పూర్ణచందర్ గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీ ప్రసాద్ బాబు.
4: Listen to a Karnataka classical vocal recital by Shri P. Purnachandar. He is accompanied by Shri B. S. Narayanan on violin and Shri Varanasi Kali Prasad Babu on mrudangam.
3: Karyakramamlo munduga vinandi Siddhi Vinayakam Shanmukha Priyaragamlo Muthuswami Dikshitar Kriti Rupakathalam.
4: Shri Purnachandar begins his vocal recital with Siddhi Vinayakam, a composition of Muthuswami Dikshitar in Rag Shanmukha Priya set to Rupakthal.

0: ఇప్పుడు వినండి లలితే మాం పాహి, యదుకుల కాంభోజీ రాగం రూపక తాళం చెంగల్వరాయర్ రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ చెంగల్వరాయర్. లలితే మాం పాహి ఇన్ రాగ్ యదుకుల కాంభోజీ సెట్ టు రూపక తాళం.

0: ఇప్పుడు వినండి మనోరంజని రాగంలో త్యాగరాజ స్వామి కృతి అటుకారాధని ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ మనోరంజని అటుకారాధని సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మనసు స్వాధీనమైన రాగం శంకరాభరణం మిశ్రచాపుతాళం త్యాగరాజస్వామి కృతి.
1: శ్రీపూర్ణచందర్ క్లోత్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ అ కంపోజిషన్ ఇన్ రాగ్ శంకరాభరణం. మనసు స్వాధీనమైన సెట్ టు మిశ్రచాపుతాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పి పూర్ణచందర్ గాత్రకృతి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: You are listening to a Carnatic classical vocal recital by Shri P. Purnachandar. He was accompanied by Shri B. S. Narayanan on violin and Shri Varanasi Kali Prasad Babu on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarna.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.